శ్రీ రామలలా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కేకే నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారోభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యుకి, సర్వశంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి, ప్రాతః శృంగార ఆర్తికి జయ జయ శ్రీ సీతారామ్.

దోషమోచనం సలంబాహు విక్రమం ప్రభో ప్రమేయ వైభవం నిషంగ చాప సాయకం ధరం త్రిలోకనాయకం నేషవంశమండనం మహేష చాప ఖండనం మునీంద్ర సంతరంజనం సురారి బృంద భంజనం మనోజ వైరి